0: ఎందుకురే నీ ఏడ్చాడే
1: దబారే
2: పుత్తర గుమ్మా పుత్తుల గుమ్మా కొత్త పుల్ల నీ చెత్తరు వడానే నీ ఉద్దారు ఉండాదే
1: మావునా
0: హే